0: దొరగులు వివరకరణ ఆధ్యాత్మిక హండ సుదిల గువన్ విదిల
1: నరసింహ గాథా.